ఎవరెం బునె ఫూవే హమ కషవరుం మీ ది జాదూగరుం ఖం కషవరే ఎదమీ హుం ఎదనీ ఎదమీ హుంగె జాదూగె బారుం త్య బా మీ హుంగె బిము త్య బా మీ హుం నెరలు మషె అది త్య బా మీ హుంగె దివన ఎన్నె ముళు దీనాయి గొయ్ నెతుకొల్లు మషే.

ఎవరెం బుణెఫూవే ఏ మూసాగిఫానే ఎహెం వియ్య ఫురతమ అసా ఎల్లవాని ఖలేగిఫాన్తోవే ఎహెన్ నూనియ్య ఫురతమ ఎల్లా మీహుంఖంగా వాణి థిమమెంతోవే.

0: ఇస్లామీ తారీఖుల తెరకురవే దాతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగ ముహిమ్ము దౌరే గదా కుఫావా సమాంవి తంతనుగే వాహకత
2: ఏకమం బల్కీస్కి అస్తు రస్కం ఉతి కొం సరహద్ది క్యాతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బుడు సమాకం
0: రత్త బినా కురిగోత ఇల్మం హివర్ది బింతౌక ఇల్మం హిత్త ఫ్రాదిగై
1: కురిపోషి
3: ಕೊಮೆ ಹೋಮ ದು ಹೆಗ್ಗೆ ಹೆಂದುಳು ಅಗ್ಗಡಿ ತಿರಿಯು
1: ರಿಪೀಟ್ ಅಂಗಾರ್ ದುಹುಗಿ ಮೆಂದುರು ಎಕೆ ಜಾರ್ ಅದಿ ಬುಧ ದುಹುಗಿರಿ ಅಗ್ಗಡಿ ತಿರಿಯು ಎಂಗಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುಯಿ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಯನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ಇಂತಿಜಾರ್ ಕೊದ್ರು